0: గారే గారే
1: నరబడసి
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూర కిదర దినే ఏ సూర ఎన్నాయ అది
2: ఎక్క చతుర నార
1: అమ్మ చోడగలది
2: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కరకగదే
2: మేదే మన్ కే ద్వార ఏ భూత

0: గారే గారే
1: నరబడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే గారే
1: సూరకి ధర దీరే ఎన్నాయా
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడగలదే
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కరగదే.